సంకల్ప ద్వారా బోల్ ద్వారా కర్మ ద్వారా సంబంధ సంపర్క ద్వారా जाने का।

సంకల్లం. విక్లప్నై వ్యరత్ సంకల్లం. దూసరా భీ సునాయి గయా. Just so jealous.